0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. మనం వ్రతానికి నాలుగో దినానికి చేరి ఉన్నాం. ఈరోజు మన మధ్యలో కుమారి అశ్రేయసితప గారు మళ్ళీ వచ్చారు. అయితే యువతలో భక్తి భావాన్ని పెంపొందించడంలో, సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లడంలో వారి మాటలు చాలా విలువైనవి. అయితే ప్రతి మాట వారితో జాగ్రత్తగా వినండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అందరినీ ఆశీర్వదించాలి. గోవింద గోవింద. అయితే కుమారి అశ్రేయసితప గారిని విందాం.
2: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మీకు తెలిసినట్టుగా ప్రస్తుతానికి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత దీక్ష మహోత్సవంలో ఉన్నాం. అయితే స్వామివారి వ్రతాన్ని పాటిస్తున్నప్పుడు మనం కనీసం ప్రతిరోజు మందిరానికి వెళ్ళి పూజలు చేస్తాం, స్వామివారి నామస్మరణం చేస్తాం, అంతేకాకుండా కీర్తనలు భజనలు అవన్నీ చేస్తాం. అసలు కీర్తనలు చేసినప్పుడు మన మొరిషస్ దేశంలోనే కొంతమంది స్వామివారి కోసం అనేక కీర్తనలు రచించారు. ఈ 40 రోజుల్లో ఆ కీర్తనలను పాడడం జరుగుతుంది. కానీ స్వామివారి దీక్ష పాటిస్తున్నప్పుడు మనం శ్రీ శ్రీ శ్రీ తాళ్లపాక అన్నమాచార్య గారి కీర్తనలు పాడకపోతే మన వ్రతం చాలా అసంపూర్ణంగా ఉన్నట్టుంది. తాళ్లపాక అన్నమాచార్య గురించి మనం ఎంత చెప్పినా తక్కువగానే ఉంది. కానీ వ్రతకాలంలో ఆయన గురించి మనం తప్పకుండా మాట్లాడాలి. ఆయన గురించి మన యువకులకు, పిల్లలకు, భక్తులందరికీ తెలియజేయాలి. అసలు చాలా కాలం కిందట స్వామివారి గురించి, స్వామివారిని స్తుతించే కీర్తనలు, మంత్రాలు అన్ని భాషలలో, కనీసం అన్ని భాషలలో ఉండేవి. కానీ మన తెలుగు భాషలోనే స్వామివారిని ప్రశంసించే

0: కీర్తనలు లేదు చాలా కాలం కిందట. అప్పుడే వచ్చారు మన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయనకు చాలా చాలా కాలం నుంచి, చాలా చిన్న వయస్సు నుంచి స్వామివారి పట్ల అమితమైన భక్తి ఉండేది. అసలు ఆయన స్వామివారికి ఒక పెద్ద భక్తుడు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అనుభవించే ప్రతి అనుభూతిలో, ప్రతి భావంలో స్వామివారిని తలుచుకున్నారు. ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారు, ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టించుకోరు, దుఃఖంగా ఉన్నప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏమైనా ఘోరమైన సమస్య వస్తే అప్పుడు దేవుడు ఎక్కడున్నారు అని చెప్తారు. కానీ అన్నమాచార్య అలాంటి వాడు కాదు. ఆయన సంతోషంలో కూడా స్వామివారిని పలకరించారు, ఆయన దుఃఖంలో కూడా, బాధలో కూడా, పరమానందంలో కూడా స్వామివారిని పలకరించారు. అలాంటి అన్నమాచార్య స్వామివారి కోసం 32,000 సంకీర్తనలు రచించారు. ఆయన కీర్తనల్లో భావం, శృంగార రసం, ఆనందం, పరమానందం ఎక్కువగా అనిపిస్తుంది. తిరుమల కొండలను చూడగానే ఆయన అసలు ఎవరు తిరుపతికి వెళ్ళారో వాళ్లకు తెలుస్తుంది. ఆ గుడిలోకి, స్వామివారి వాకిల్లోకి, గుడిలోకి ప్రవేశించినప్పుడు స్వామివారు కనిపించగానే మన కళ్ళల్లో కన్నీళ్ళు అలా వస్తాయి. ఆ భావాన్ని అన్నమాచార్య అదివో అల్లదివో శ్రీహరివాసము అనే సంకీర్తనల్లో ఆ భావాలన్నిటినీ పెట్టారు. ఆ కీర్తనలు వింటుంటే మనమే తిరుమల కొండలలో ఉన్నట్టు, సాక్షాత్ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అలాగే సమాజంలో జరుగుతున్న చెడును కూడా అన్నమాచార్య తన కీర్తనల్లో ఖండించారు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే లాంటి సంకీర్తనల్లో అసలు మనమందరం మనుషులం. మీరు పెద్ద రాజైనా పర్లేదు, మీరు ఒక భటుడైనా పర్లేదు, అక్కడ ఆ అంతఃపురంలో నివసించే ఆ రాజు మరియు అక్కడ దారిలో ఉన్న ఆ భటుడి నిద్ర ఒకటే అని అన్నమాచార్య చాటి చెప్పారు. అంటే మనమందరిలో పరమాత్ముడు ఉన్నారని, మనమందరిలో ఉన్న ఆ ఆత్మ ఒకరోజు పరమాత్మలో లీనమైపోతారని బ్రహ్మముఖటే పరబ్రహ్మముఖటే అనే కీర్తనల్లో చెప్పారు. అలాగే కళ్యాణం చేస్తున్నప్పుడు పిడికిత తలంబ్రాల పెండ్లి కూతురు అలాంటి సంకీర్తన ద్వారా కళ్యాణం రోజు ఒక అమ్మాయి ఎంత అందంగా కనిపిస్తుంది, ఆ సిగ్గు, ఆ అలంకారం సాక్షాత్ లక్ష్మీ అమ్మలా కనిపిస్తుందని వర్ణించారు తాళ్ళపాక అన్నమాచార్య. అంతేకాకుండా ఇప్పుడు ఉయ్యాల చేసినప్పుడు స్వామివారిని పడుకోబెట్టే అత్యంత అందమైన, అద్భుతమైన, పవిత్రమైన సంకీర్తన, అలర చంచలమైన అనే అద్భుతమైన సంకీర్తనను రచించారు తాళ్ళపాక అన్నమాచార్య. ఆయన ఏ ఏ అనుభవాలను అనుభవించారో వాటిని ఒక సంకీర్తన రూపంలో పెట్టి అందరికీ అందించేలా చేశారు తాళ్ళపాక అన్నమాచార్య. అందుకే ఆయన్ని పద కవిత పితామహుడు అని అంటారు. అయితే 40 రోజుల దీక్ష పాటిస్తున్నాం. కనీసం ప్రతిరోజు కనీసం ఒక్క అన్నమాచార్య సంకీర్తన మనం పాడితే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు ఉన్నట్టు, స్వామివారి పాదాల దగ్గర ఉండి ఆయనకు కీర్తనం ద్వారా ఆయన అర్చన చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఈ 40 రోజుల్లో మన భక్తులందరూ ఈ 40 రోజులను స్వామివారికి అంకితం చేస్తారని, మనస్ఫూర్తిగా స్వామివారిని పూజిస్తారని, స్వామివారి కీర్తనలు, భజనలు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ధన్యవాదం. నమస్కారం.
1: కుమారి అశ్రియ సీతప్ప గారు ఇచ్చిన ఉపన్యాసానికి మా కృతజ్ఞతలు. నేటి ప్రసారాన్ని కొనసాగిద్దాం శ్రీవారి కీర్తనంతో.

0: 3 తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభాకాంక్షలు.
1: NBC రేడియో హర్ పల్ ఆప్కే సాథ్.
2: सुप्रभात श्रोताओं, घड़ी मिला लीजिए, समय सुबह के ठीक 6 बजे हैं. आइए जुड़ते हैं सुबह के पहले संक्षिप्त समाचारों के साथ.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: सौंदर्य लहरी। नमस्कार श्रोतलंदरी के, मी अंदरी आत्मीय कार्यक्रम सौंदर्य लहरी के स्वागतम। సౌందర్యం అంటే కేవలం ముఖంలో కనిపించేది కాదు, మనసులోని మంచితనం, మాటలోని మాధుర్యం, కుటుంబం కోసం చేసే త్యాగం, కష్టాల్లోనూ నిలబెట్టే ధైర్యం, ఇవన్నీ స్త్రీ సౌందర్యంలోని భాగాలే. మన సంప్రదాయంలో పూజలు, వ్రతాలు కూడా స్త్రీ జీవితంతో ఎంతో ఆత్మీయంగా ముడిపడి ఉన్నాయి. వినాయక చవితి వ్రతం కూడా అనేక కుటుంబాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంటాయి. ఈరోజు మన సౌందర్య లహరి కార్యక్రమంలో వినాయక చవితి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. మరియు శ్రీ వెంకటేశ్వరును ని కూడా స్మరిస్తాం.

యాన్నే అందరికంటే ముందుగా లేచి ఇంటిని శుభ్రం చేసేది ఎవరు? ముగ్గు వేసేది ఎవరు? పూలు సేకరించేది ఎవరు? నైవేద్యం సిద్ధం చేసేది ఎవరు? పూజా సామాగ్రి సిద్ధం చేసేది ఎవరు? ఎన్నో ఇళ్లలో ఆ ప్రశ్నకు సమాధానం ఒక్కటే, అమ్మేగా. ఆమెకు అది పని కాదు, అది భక్తి. ఆమె చేతులతో సిద్ధమయ్యే ప్రతి పువ్వులోనూ, ప్రతి నైవేద్యంలోనూ ఒక కుటుంబం కోసం చేసే ప్రార్థన ఉంటుంది.

తరుణి గురించి మాట్లాడేటప్పుడు మహాలక్ష్మిని ఇలా మరచిపోగలం. తిరుమల పురాణ సంప్రదాయంలో మహాలక్ష్మి స్వామివారి వక్షస్థలంలో కొలువై ఉన్నదిగా వర్ణింపబడుతోంది. లక్ష్మి అంటే కేవలం సంపద కాదు, ఆమె శాంతి, ఆమె సౌభాగ్యం, ఆమె ఐశ్వర్యం, ఆమె ఇంటి మంగళం.

స్త్రీ అంటే ఒక వ్రత స్త్రీ ఒక వ్రతం చేస్తే ఆమె ప్రార్థనలో తన గురించి మాత్రమే ఉండదు, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం, ఇంటి సౌఖ్యం అందరి కోసం ఆమె మనస్సు ప్రార్థిస్తోంది. అందుకే ఆమె పూజ గదిలో వెలిగించే దీపం చిన్నదైనా ఆమె కోరిక మాత్రం

శ్రీనివాసుని కథలు పద్మావతి అమ్మవారికి ప్రత్యేకమైన స్థానముంది. శ్రీనివాసుడు పద్మావతి కళ్యాణం తిరుమల సంప్రదాయంలో అత్యంత ఆత్మీయమైన దైవ కథగా నిలిచింది. పద్మావతి అంటే సౌందర్యం మాత్రమే కాదు, ఆమె ప్రేమ, ఆమె గౌరవం, ఆమె సౌమ్యత, ఆమె దైవత్వం.

0: మిత్రులారా, ఆశిస్తున్నాం నీటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.
1: రేడియో మొరీషియస్
2: 800 కిలోహెర్ట్జ్ పర్ యే హై రేడియో మొరీషియస్.
1: రేడియో మొరీషియస్
3: திங்கட்கிழமை முதல் வெள்ளிக்கிழமை வரை மொரீஷியஸ் வானொலியில் மங்கையர் ஒளி. மங்கையர் ஒளி.

0: एनबीसी रेडियो हर पल आपके साथ।
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలకు మహృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరు మాకు తోడుగా ఉంటారని ఆశిస్తున్నా. ఇంకా నేను మీ కృతగా ఉన్నాను స్టూడియోలోనే మిమ్మల్ని రంజింప చేయడానికి రాబోయే 20 నిమిషాలకు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం మొడిలు పెట్టున్నాం నీచి కార్యక్రమం.

సంగీత రసికులారా కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మీ సమయంలో మీరు ఎక్కడున్నా సరే స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ ఆన్ రేడియో మారిషస్.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ పిల్లి వార్షికోత్సవం లేదా జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే అనేక అనేక శుభాకాంక్షలు మన సమస్త MBC సిబ్బంది తరఫున.

అవునండి, సంగీత రసికులారా, సంతృపు వేళ నేను అనుకుంటున్నాను మీరు మీ కుటుంబ సభ్యులందరితో పాటు ఉన్నారు, ఇంకా కొంచెం షేరింగ్ చేస్తున్నారు. లెట్స్ గెట్ గోయింగ్. ఈ రాబోయే పాట విశేషంగా అంకితం చేస్తున్నాను టు ఆల్ మై బ్యూటిఫుల్ లిసనర్స్ అదే.

అవునండి శ్రోతలారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.